0: గారే గారే
1: జర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే గారే
1: ఏ సూరకి దరది సూర ఇన్నాయ ఇది ఎక్క చతుర నార అమ్మ చోడగలే.